0: చేశాడే
1: దబారే
2: పుత్ర గుమ్మ పుత్తుల గుమ్మ కొత్త పుల్ల నీ చతురు వడాడే నీ ఉదారు ఉండాదే
1: మా ఊరా